0: All right, everybody. Good morning, good afternoon, and good evening to all of you Igniters. And welcome, Igniters, to our overnight programming here on Ignite Radio. We're kicking it off with our good friend, brother, Jack Williams here on Ignite Radio. And we're excited, actually, about this. Always a pleasure to have Brother Jack with us. And so special shout out to you, Brother Jack. And we got everything situated here, Igniters. Brother Jack's going to be joining us here in about 2 minutes from now, 2 to 3 minutes, and we'll go ahead into get started that way. So got a good lineup, as I mentioned beforehand, before we switched it over, Igniter. So Brother Jack is going to end our programming for Asia, and then we'll make the transition, actually, as it's over here, and we got some great overnight programming going on here. Brother Paul's going to be with us later on in the evening, early morning, along with Brother Denver Simmons, as well as on top of that, Brother Tom. So we got some things, Igniters. We got some good programming, and hope Igniters, each one of you, will stick around for that. And amen to that. And I mean, these are the brethren that you will see here on Ignite Radio. And amen to that. So excited about it, Igniters, fired up about it. And then so what we're going to do is that we're going to get started with Brother Jack. We're going to go ahead and put this thing on automatic, Igniters, and so that's going to allow for us to go get some rest, because we will be back on the mic. 11:07. Eight hours and 15 minutes from now. Yeah. 8 hours and 15 minutes from now. We will be, I will be back on the mic again. So, I think we're set and ready to go. Hope all of you are set, ready to go. Happy Lord's Day goes to everybody. Let's go ahead and get connected with our good friend, Brother Jack here. Happy Lord's Day, Brother Jack. We got you here. Go ahead, brother. We got him? All right. Go ahead, Brother Jack. Go ahead.
1: Good morning, good afternoon, good evening to my dear Igniters, my dear brothers and sisters. This is Jack Williams from Hyderabad, India, and my special greetings to each and everyone who are there in the online, and we are always praying for you. చేరువచ్చిన మా ప్రియ సహోదరి సహోదరులకు ఇగ్నైట్ రేడియో శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో వందనములు తెలియజేస్తున్నాను. నా పేరు జాక్ విలియమ్స్. నేను హైదరాబాద్ ఇండియా నుంచి ఈ యొక్క ప్రసంగాన్ని మీకు తెలియపరుస్తున్నాను. కాబట్టి ప్రియమైన సంగమ దేవుని బిడ్డలారా, ఈ వారం ఈ యొక్క ఇగ్నైట్ రేడియో ప్రోగ్రామ్కి మీరు అందరూ వచ్చినందుకు మీ అందరికీ వందనములు. అండ్ మీ యొక్క ప్రార్థనలు, మీ అలాగే మీ యొక్క ప్రార్థనలు మేము ఎల్లప్పుడూ ఉన్నామని మేము తలంచున్నాం. సో వి థ్యాంక్ యూ మై డియర్ ఇగ్నైటర్స్ ఫర్ రిమెంబరింగ్ అస్ ఇన్ యువర్ ప్రేయర్స్. అండ్ వీ రియలీ అప్రిషియేట్ యువర్ గ్రేట్స్ లవ్ యువర్ గ్రేట్ లవ్స్ టువర్డ్స్ అస్ మై ఫ్యామిలీ అండ్ ఇన్ ఇండియా. సో మై డియర్ ఇగ్నైటర్స్, ఇన్ దిస్ లార్డ్స్ డే యాస్ వీ ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ వన్ ఆఫ్ ద గుడ్ one of the Pharisees who spoke with Jesus. And that Pharisee is nothing but, his name is Nicodemus, who is a member of Jewish ruling council. He came to Jesus at night and said, "Rabbi, we know that you are a teacher who has come from God." కాబట్టి ప్రియమైన ఇగ్నైటెడ్ శ్రోతలారా, దేవుని బిళ్ళారా, ఇక్కడ ఈ యొక్క పరిశుద్ధ దినాన, ఈ యొక్క ఆదివార దినమున మనము క్రొత్త నిబంధనలో నుంచి పరిసయుడైన ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అతను ప్రభువైన యేసుక్రీస్తు వారిని అర్ధరాత్రి పూట కలిసి అతనితో మాట్లాడిన వ్యక్తి. అతను ఎవరు అనగా నికోదేము. ఈ యొక్క నికోదేము వచ్చి ఆ యొక్క జూయిష్ కౌన్సిల్లో ఒక ప్రధానమైన ఒక టీచర్ లేదా ఒక ఉపాధ్యాయుడిగా మనము చూడవచ్చు. అతను ప్రభువైన యేసుక్రీస్తు వారిని కలిసినప్పుడు దేవునితో

0: And this Gospel of John, chapter 3, begins with an abrupt contrast. Chapter 2 ended with Jesus passionately, publicly driven corruption, driving corrupt businessmen out of the temple. And if you see here, Nicodemus was more than a devout Pharisee. He was also one of only 70 members of the religious code, the Sanhedrin. So he would have been highly influential in religious politics and wealth. So Nicodemus was the equivalent of modern politician or a celebrity preacher and a wealthy businessman all at once. He may have come at night, so he wouldn't be seen with Jesus. Or it might have been so he could speak to Jesus without an interfering crowd. So Nicodemus recognized that Jesus' miracles are proof of his divine mission. And yet, Nicodemus struggles with Jesus' description of spirituality. Their conversation partly involves Jesus reminding Nicodemus that he is supposed to be a wise teacher. Perhaps he is not as well informed as he once thought. Christ explains that one must be born again. So a person must express saving faith to be saved. So here Nicodemus struggles to understand this. Though he does not mistake Jesus' symbolism for literal birth. So Jesus again gently teases Nicodemus, saying a teacher of Israel ought to know these things. Christ mentions that there is a great resistance to what he teaches. Some of that is hard-headed skepticism. So, but it can also be reliance on self and tradition, which may be part of what is hindering Nicodemus. Later, it seems this man will come to understand and express true faith. So Jesus also points out that those who resist the ideas about God will never accept deeper. So more spiritual ideas which only Jesus can teach. So my dear Ignatius, my dear brothers and sisters, and here also from the Old Testament, the example, during Israel wilderness wandering, the people were plagued by serpents. God provided a single means of rescue, a bronze serpent held up on the pole. Anyone who looked at it was rescued from the death. So that event foreshadowed Jesus' eventual work on the cross and the new covenant salvation entirely by grace through the faith. Jesus mentioned this historical event to Nicodemus. We are not told how well Pharisees connects the two ideas. So my dear Ignatius, my dear brothers and sisters, so that's how we can see Jesus teaches to Nicodemus, and we can see few more important points here, like who was Nicodemus, and why the new birth is essential, and why we should be born of water and spirit, and the spirit, how the spirit gives life, and how the God's love and salvation will help us to enter into his kingdom. And we can also know that difference between light and the darkness, how Jesus has explained. So we can see few more things here in this lesson. So let's read the same scripture in Telugu. ప్రియమైన ఇగ్నైట్ రేడియో శ్రోతలారా, దేవుని బిడ్డలారా, మరి ఒకసారి ఈ యొక్క ఇగ్నైట్ రేడియో ప్రోగ్రాంకి మీరు చేరవచ్చిన మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో వందనములు తెలియజేస్తున్నాను. మనము ఇక్కడ నికోదేమ్ గారి గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ పరిసయుడు యూదులకి అధికారి అయిన పరిసయుడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు కొన్ని విషయాలు నికోదేముకి అర్థమయ్యేలాగా చెప్పి ఉన్నాడు. కాబట్టి మనము ఈ యొక్క స్క్రిప్చర్ రీడింగ్ చదువుదాం, ఈ యొక్క వాక్య పఠనం చదువుదాం. చదివిన తర్వాత లోతుగా కొన్ని అంశాలను మనము చర్చించుకుందాం. సో యోహాన్ సువార్త 3:1-21 వరకు మనం చూసుకుందాం. యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడు ఒకడుండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదాము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడనూ చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అందుకు నికోదేము, ముసలివాడనైనా మనుషుడు ఎలాగ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడుగగా యేసు ఇట్లన్నాను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపనేరడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మీయునై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటును విసును, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వారును అలాగనే ఉన్నాడు నేను. అందుకు నికోదేము, ఈ సంగతులు ఎలాగూ సాధ్యమని ఆయనను అడుగగా యేసు ఇట్లనను, నీవు ఇస్రాయేళ్లకు బోధకుడవై ఉండి వీటిని ఎరగవా? మేము ఎరిగిన సంగతి ఏ చెప్పుచున్నాము, చూచిన దానికి సాక్ష్యమిచ్చుచున్నాము. మా సాక్ష్యము మీరు అంగీకరింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎడల ఎలాగో నమ్ముదురు? మరియు పరలోకం నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకంలో ఉండు మనిషి కుమారుడే తప్ప పరలోకంకు ఎక్కిపోయిన వాడు ఎవడనూ లేడు. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తును, అలాగే విశ్వసించి ప్రతి వాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకమునకి పంపలేదు. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడను. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చిన గాని తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగులను ప్రేమింపక చీకటినే ప్రేమించరి. దుష్కారము చేయ ప్రతి వాడు వెలుగును ద్వేషించును, తన క్రియలను దుష్క్రియలను కనపడుకున్నట్లు వెలుగును అద్దుకు రాడు. సత్యవర్తనుడైతేనే తన క్రియలను దేవుని మూలంగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునద్దకు వచ్చును. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక. ప్రియమైన సంఘం, మా దేవుని బిడ్డలారా, ఈ యొక్క అధ్యాయం మొత్తం మనం గమనించినట్లయితే ఇక్కడ నికోదేము అనే ఒక పరిసయుడు ఉన్నాడు. అతను యూదులకు అధికారి అయిన పరిసయుడు. అతడు ప్రభువైన యేసుక్రీస్తు యొద్దకు వచ్చి ఉన్నాడు. ఇక్కడ మనము ఈ యొక్క 3 మొత్తం చూసుకున్నట్లయితే దేవుడు మొదటగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ యొక్క నికోదేముని కలవడానికి గల కారణం చూసుకున్నట్లయితే ఈ యొక్క యోహాన్ సువార్తలు మనం చూసుకున్నట్లయితే యోహాను తన యొక్క జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ప్రచురిస్తూ ఆయన యొక్క మార్గమును సరళము చేస్తూ బాప్తిసమిస్తూ వచ్చి ఉన్నాడు. అక్కడ నికోదేముకి, అక్కడ ఉన్న పరిసయ్యులకి, నికోదేముకి ఆ విషయం అర్థమవుతుంది. అప్పుడు ఆ యొక్క యోహాను గారు చెప్పినప్పుడు, యోహాను గారు మనకంటే ఆ యోహాను గారు ఆ బాప్తిస్మిచ్చినకు క్షమించాలి, బాప్తిస్మిచ్చి యోహాను ప్రభుని యేసుక్రీస్తు వారికి బాప్తిస్మం ఇవ్వడానికి సిద్ధమైనప్పుడు యోహాను గారు ఒక మాట అంటారు, అతను చెప్పులో మోయటకైనా నేను పాత్రను కాను. కానీ దేవుని చిత్తం నెరవేర్చడానికి ప్రభుని యేసుక్రీస్తు వారికి బాప్తిస్మిస్తారు. కాబట్టి ఈ యొక్క విషయాలు చూసుకున్నప్పుడు తర్వాత ప్రభుని యేసుక్రీస్తు వారు అనేకమైన అద్భుతమైన కార్యములు చేస్తున్నప్పటికీ ఇక్కడ అద్భుతమైన కార్యములు చేస్తూ వచ్చి ఉన్నాడు, చేస్తూ వచ్చినప్పటికీ అవి చూసి నికోదేమి ఏమనుకుంటాడంటే, ఇది మనుషుల వలన అయితే కాదు, ఇది దేవుని యద్ద నుండి వచ్చిన వాళ్ళకి మాత్రమే దానికి అసాధ్యము, మిగతా వాళ్ళకి అసాధ్యము అని రూఢిగా నమ్మి ఆయన వాళ్ళందరికీ తెలియపరుస్తారు. అక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క నికోదేము గొప్ప దేవుని యొక్క ధర్మశాస్త్రములను పాటించిన ఒక గొప్ప వ్యక్తి. అతను 70 మంది ఉన్న ఆ యొక్క యూదుల అధికారి, యూదుల సభ్యత్వంలో అధికారుల సభ్యత్వంలో అతను ఒకడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ రోజుల్లో మనము ఎలాగైతే ఒక పొలిటీషియన్ కానీ ఒక బిజినెస్ మ్యాన్ కానివ్వండి, లేకపోతే ఎలాగైతే పేరు మోసిన పలుకుబడి ఉన్న వ్యక్తి ఎలాగైతే మనం చూస్తామో, అలాగే నికోదేము కూడా అటువంటి పేరు మోసిన వ్యక్తి. కాబట్టి అతను ఒక, మనం చెప్పుకోవాలంటే ఒక సెలబ్రిటీ అని కూడా మనము చెప్పుకోవచ్చు. అతను ఆ యొక్క నికోదేము ప్రభువారి యేసుక్రీస్తు వారిని అర్ధరాత్రి గల కలుసుకోవడానికి గల కారణం ఇక్కడ మనకు తెలియదు. కానీ ఒకవేళ మేబీ అంటే ఎవరికి కనపడకుండా, అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి ఆ యొక్క మాటలు తలుచుకోవాలనుకుంటాడు, లేకపోతే ఉదయం పూట అయితే ఆ యొక్క క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, జనసమూహాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అవి తప్పించుకోవడం చేస్తుంటారు, మనకు తెలియదు. కానివ్వండి, అర్ధరాత్రి అంటే రాత్రి పూట కలిసినట్టు మనము చూడవచ్చు. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నికోదేము దేవుని యొక్క మాటలు అర్థం చేసుకోవడానికి చాలా చాలా ఇబ్బంది పడుతున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ముఖ్యంగా ఒక విషయము మనము అంటే ఈ యొక్క వాక్య పట్టణంలోను ఒక విషయం మనం చెప్పుకొని మనము క్లుప్తంగా మనం ఈ యొక్క విషయం మనము ఇంకొక 40 నిమిషాలు మనం తెలుసుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నారు, వారు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలోకి వారు వెళ్ళలేరు. అందుకు నికోదేము దేవుని రాజ్యాన్ని చూడలేరని చెప్తారు. అందుకు నికోదేముకు అర్థం కాదు, ముసలివాడైన నేను మళ్ళా తిరిగి తల్లి గర్భంలోకి వెళ్ళగలనా అని, అంటే ఈ యొక్క శారీరకంగానే ఆలోచిస్తున్నారు కానీ ఆత్మీకంగా వాళ్ళు ఆలోచించడం లేదు. కాబట్టి ప్రియమైన సంగమా దేవుని బిడ్డలారా, మనము ఈ రోజుల్లో కూడా మనము ఈ యొక్క 2025 సంవత్సరంలో మనం ఉన్నాం, ఎంత దౌర్భాగ్యమైన జనరేషన్లో మనం ఉన్నామంటే ఎటు చూసినా పాపమే. చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా పాపంతో నిండి ఉంది. సాతాను గర్జించే సింహం వలె ఎవరిని మృంగుదమా అని బాగా, అంటే సాతానికి మనం ఆల్మోస్ట్ అందరం బానిసలైపోయాం. అందుకే అంటారు నాలో పాపం లేదని చెప్పు ప్రతి వాడును అబద్ధికుడు. కాబట్టి మన యొక్క పాపములను ఒప్పుకోవాలి, మారు మనసు పొందాలి, బాప్తిసం తీసుకోవాలి, దేవుని రాజ్యంలో మనము వారసులంగా ఉండాలి. కాబట్టి ప్రియమైన సంగమ దేవుని బిడ్డలారా, ఇక సాతాను ఎలాగైనా మన కనుల ద్వారా కానీ చేతల ద్వారా కానివ్వండి, నోటి ద్వారా కానీ పాపాలను మంచిగా చేస్తూనే ఉంది. ఇంకా ఈ యొక్క మొబైల్ ఫోన్స్ వచ్చిన తర్వాత ఇంకైతే మనకు అబద్ధాలు అయితే అసలు సర్వసాధారణమైపోయాయి. ఒక చోట ఉన్నామని అబద్ధం చెప్తున్నాం. కొన్నిసార్లు నేను కూడా మా ఆఫీస్ వాళ్ళు ఫోన్ చేస్తే కొన్నిసార్లు నేను కూడా అలాగే చెప్తున్నాను, సర్వస్వే ఇంట్లోనే ఉంటా. కానీ మనం ఏంటంటే జాగ్రత్తగా దేవుళ్ళు మనము మిక్కిలి భయం కలిగి మన యొక్క విశ్వాసాన్ని కడ వరకు కాపాడుకోవాలి. ఎలాగైతే ఇస్రాయేలీలు ఆ యొక్క అరణ్యంలో మోషే గారి ప్రయాణంలో చాలామంది విశ్వాసం లేక చనిపోయి ఉన్నారు. ఆ యొక్క విశ్వాసం తల ఎత్తి చూడలేక, అంటే ఆ విశ్వాసం తన యొక్క విశ్వాసాన్ని కాపాడుకోలేక చనిపోయిన వారు చాలామంది. కాబట్టి ప్రియమైన సంఘ మాదేవుని బిడ్డలారా, మన యొక్క విశ్వాసాన్ని మనము కడ వరకు కాపాడుకుందాం. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం అండ్ దేవుని యొక్క వాక్యంలోకి ముందుకు కొనసాగం. లెట్స్ హ్యావ్ ఎ స్మాల్ వర్డ్ ఆఫ్ ప్రేయర్ అండ్ అవి గోన కంటిన్యూ ఇన్ దిస్ లెసన్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు వెలకొలదు వందనములు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభువా. నాయన, ఈ యొక్క ఆదివారం చేరువచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. ఈ యొక్క దేవుని దినాన, ఈ యొక్క పునరుద్ధరణ దినమున నాయన నీ యొక్క ఆరాధనలో మేమందరం కూడా పాలుపంపులు పొందుకొని దేవుని యొక్క మాటలు వింటకు సాయం తెచ్చుకొనుకోవచ్చు, ఆయన యొక్క పాటలు పాటకు సాయం తెచ్చుకొనుకోవచ్చు. ఇక్కడ చేరువచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, వాళ్ళకి కావాల్సిన అవసరతను తీర్చమనుకోవచ్చు. ఇంకా నాయన ఈ యొక్క ఇగ్నైట్ రేడియో బ్రాడ్కాస్ట్ని నాయన డెవలప్ చేయమని కోరుచున్న తండ్రి. నాయన దినదినము వీటిని ఈ యొక్క ఇగ్నైట్ రేడియో బ్రాడ్కాస్ట్ని అభివృద్ధి చేయమని కోరుచు. మా ప్రభు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం అడిగి పెట్టుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్. సో మై లేటెస్ట్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సో ఫస్ట్ థింగ్ వీ కెన్ లర్న్ ఈస్ హూ వాస్ దిస్ నికోడిమస్. సో నికోడిమస్ వాస్ a Pharisee religious leader and a member of Sanhedrin, and he is also known for knowledge of the law but still spiritually searching. So he came to Jesus at night, perhaps out of fear or maybe quietness. So here the one thing we have to learn from Nicodemus, even religious people need Jesus. So many people think, I had this authority and I have this much background and stuff, and so they might say anything, but everyone need Jesus. So that's what it says in Romans chapter 3 verse 23. Romans chapter 3 verse 23. So it says here, for all have sinned and fall short of glory of God. And if you see 22, this righteous is given through faith in Jesus Christ to all who believe. There is no difference between Jew and Gentile. So there is no difference between Jew and Gentile. So everyone has fall short sin. So everyone. So that's why Jesus came to this earth and gave his only son for our sins. So my dear ignitors, my dear brothers and sisters, we have to be very careful. కాబట్టి ప్రియమైన ఇగ్నైట్ రేడియో శ్రోతలారా, దేవుని బిడ్డలారా, ఇక్కడ మొట్టమొదటిగా మనము నికోదేము నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆ యొక్క నికోదేము పరిసయుడు, అలాగే యూదుల సభ్యుల్లో ప్రధానుడు, అలాగే శాండ్రిన్లో ఒక మెంబర్. అతను మనం చూసుకున్నట్లయితే నికోదేము ధర్మశాస్త్రంని బాగా పాండిత్యం తెలిసినవాడు అండ్ ధర్మశాస్త్రాన్ని బాగా అవపోసం చేసినవాడు. అలాగే అతను ఆత్మీకంగా ఇంకా ఏదో కావాలి అని ఆత్మీకంగా ఆత్మీయ ఆహారం కోసం వెతుకుచ్చు ఆకలిగా ఉన్న వ్యక్తి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నికోదేము రాత్రిపూట వచ్చినప్పటికీ దేవుని యొక్క మాటలు వినటానికి అతను ఎంతగానో ఇష్టపడ్డాడు. కాబట్టి మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి కూడా ప్రభువైన యేసు క్రీస్తు వారు అవసరం. కాబట్టి అందుకే రోమీయుల రాసిన పత్రిక 3:23 చెప్తుంది, 22:23, అది యేసుక్రీస్తునందరి విశ్వాసమూలమైనది, నమ్మువారు అందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి ప్రియమైన సంఘం మాదేవుని బిడ్డలారా, కాబట్టి యూదులైనా ఎవరైనా సరే విశ్వాసములైనా దేవుణ్ణి వాళ్ళు దేవుని యొక్క మాటలను వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. కాబట్టి నికోదేము నుంచి మనము ఈ యొక్క విషయాన్ని మనం నేర్చుకోవచ్చు. అండ్ ద సెకండ్ థింగ్ విచ్ వీ కెన్ లర్న్ from the scripture reading is that new birth is essential. The new birth is essential. So Jesus says, unless one is born again, he cannot see the kingdom of God. Unless you, if you don't born again, you know, you cannot see the kingdom of God. It's clear. But Nicodemus misunderstood. He thought of physical birth. He said, how can the old me go into my mother's womb again? So Jesus explained it. You have to rebirth in spiritual birth, which is nothing but water and spirit. Water and spirit. So my dear Ignatius, my dear brothers and sisters, so the new birth is essential. So that's what, you know, if you see Ezekiel chapter 36 verse 25, 26 and 27, God promised cleansing water and a new spirit. God promised it there. And also if you see Psalm chapter 51 verse 10, David prayed for a clean heart and renewed spirit. So that's what, you know, the rebirth, I mean the new spirit, the spirit is important. We have to take care of spirit. The spirit, which lies internally. So my dear Ignatius, my dear brothers and sisters, God is loving us and God is helping us to be the part of His kingdom. So that same New Testament, in the Old Testament, it has been said, and in the New Testament, it has been fulfilled. Acts chapter 2 verse 38, Peter said, repent and be baptized for the forgiveness of sins and receive the gift of Holy Spirit. If you want to receive the gift of Holy Spirit, that renewed spirit and that new spirit, you have to be repented and you have to be baptized. And the same thing said in the Titus chapter 3 verse 5. He saved us through the washing of rebirth and renewal by Holy Spirit. So if you want to renew your Holy Spirit, you need to get washed and you need to get a rebirth. So my dear Ignatius, my dear brothers and sisters, this is why the new birth is essential. If you want to be the part of His kingdom, if you want to see the kingdom of God, you have to have the new birth and you have to be born again in water and in spirit. Otherwise, you cannot see the kingdom of God. It's right and crystal clear. It's right. So కాబట్టి ప్రేమైన ఎగ్నైట్ రేడియో శ్రోతలారా, దేవుని బిడ్డలారా, మొదటిగా మనం నికోదేము గురించి తెలుసుకున్నాం. అలాగే పరిసయ్యులైనా ఎవరైనా సరే, పెద్దలైనా సరే, పరిసయ్యులైనా సరే, యూదులైనా సరే, అన్యులైనా సరే, ఎవరికైనా కూడా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే రక్షణ, ఆయన ద్వారానే నిత్య రాజ్యం ఉన్న సంగతి మనం తెలుసుకోవాలి. కాబట్టి రెండో విషయం మనం చూసుకున్నట్లయితే తిరిగి జన్మించుట. కాబట్టి ఇక్కడ మళ్ళా క్రొత్తగా జన్మించడం అంటే, కాబట్టి మనము ఇక్కడ చూసుకోవడం, క్రొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యముని చూడలేనని నేను నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు ఒకవేళ దేవుని రాజ్యానికి వారసులు అవ్వాలి, దేవుని రాజ్యాన్ని చూడాలి అనుకుంటే మీరు క్రొత్తగా జన్మించాలి. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు క్రొత్తగా జన్మించాలి అని చెప్పారో, అక్కడ నికోదేము గారికి చిన్న సందేహం వచ్చింది. ముసలివాడినైన నేను మరలా తల్లి రెండవ మారు తల్లి గర్భం నందు ప్రవేశించి జన్మింపగలనా అని ఆయన అడిగాడు. కాబట్టి ఇక్కడ శారీరకమైన జన్మ గురించి అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడలేదు, శారీరకమైన జన్మ గురించి మాట్లాడట్లేదు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆత్మీకంగా మరలా తిరిగి జన్మించాలి. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటారు, కాబట్టి ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నిశ్చయంగా చెప్పుచున్నాను. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పేశారు, స్పిరిచువల్ బర్త్, ఆత్మీకంగా జన్మించాలి, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంని వాళ్ళు చూడలేరు. కాబట్టి ప్రార్థన వందన గ్రంథంలో చూసుకుంటే ఎస్కేలు 36
1: ఎస్కల్ గ్రంథం 36:25-27 చూసుకున్నట్లయితే దేవుడు వాళ్ళకు వాగ్దానం చేసి అక్కడికి నేను నీటిని ఆ యొక్క నూతనమైన ఆ యొక్క ఆత్మని ఇస్తానని ప్రమాణం చేసి ఉన్నాడు. అలాగే దావీదు రాసిన కీర్తనలో 51:10 చూసుకున్నట్లయితే దావీదు మహారాజు తన యొక్క ఆత్మను శుద్ధీకరణ చేసి నూతనమైన ఆత్మను దయచేయమని దేవునికి ప్రార్థన చేయటం మనం చూస్తాం. కాబట్టి అక్కడ ప్రవచించినవన్నీ కూడా కృత నిబంధనలో అవి నెరవేర్చినాయి. అపోస్తల కార్యములు 2:38 కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మారు మనస్సు పొంది బాప్తిసం పొందితే కానీ తన యొక్క పాపములను ఒప్పుకొని దేవుల్లో బాప్తిసం పొందితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేరు. కాబట్టి అపోస్తల కార్యంలో ఒకసారి చదువు 2:38 పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందితేని కానీ పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరమును పొందుదురు. కాబట్టి ఇప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరమును మనం పొందాలి అంటే మనము బాప్తిసము మన యొక్క పాపం లొప్పుకొని దేవునిలోకి బాప్తిసం మనం తీసుకోవాలి. అలాగే మనం చూసుకున్నట్లయితే తితుకు రాసిన పత్రిక 3:5 అతను అక్కడ మనము తండ్రి అయిన దేవుడు మన యొక్క పాపమును శుద్ధీకరణ చేసి ఒక నూతనమైన ఆత్మను మనకి ఇచ్చినట్టుగా మనము చూడవచ్చు. కాబట్టి ప్రియమైన సంగమా దేవుని బిడ్డలారా, కాబట్టి మనము క్రొత్తగా జన్మించటం అనేది చాలా మన యొక్క ఆత్మీయ జీవితానికి చాలా ముఖ్యమై ఉన్నది. ప్రియమైన సంగమా దేవుని బిడ్డలారా, మనము ఆత్మీయంగా ఎదగాలి అంటే దేవునిలో మనము నూతన జన్మగా జన్మించాలి. సో మాడీ రిగ్నేటస్ మాడీ వర్సన్ సిస్టర్ థర్డ్ వన్ ఈజ్ we need to be born of water and spirit. So we all know the water, the power of water. Like in the Old Testament, we can see the water, we can see in the first flood, which vanished everyone except the Noah family. And the spirit points to the transformation by God's spirit. So water points to baptism. Mark chapter 16, verse 16. Whoever believes and is baptized will be saved, but whoever does not believe will be condemned. So, if you want to believe and if you want to be baptized, you know, you will be saved. Whoever does not believe will be condemned. So my dear Ignatius, my dear brothers and sisters, we need to be very, very careful. And the same thing as explained in Acts chapter 22, verse 16. And now, what you are waiting for, get up and be baptized, wash your sins away, calling on his name. So that's what, you know, Paul is recounting of the story that he came to faith in Christ. So the language of baptism in the Bible can be confusing to modern readers. Some passages seem to suggest that we cannot be saved without it. So my dear Ignatius, my dear brothers and sisters, we need to get baptized. To say, if you want to save your soul, you need to get baptized. So that's what the same, you know, if you see in the Old Testament, Noah and the flood. So water separated the saved from the lost. Water has separated saved from the lost. And when Israel crossed in the Red Sea, if you see 1 Corinthians chapter 10 verse 1 and 2, so baptized, they are baptized into Moses, means which they have saved from slavery. If you want to be saved from the lost, you know, now it is, you need to get baptized. కాబట్టి ప్రియమైన సంగమ దేవుని బిడ్డలారా, మూడో విషయం మనం చూసుకున్నట్లయితే మనం నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలని చెప్పున్నారు. కాబట్టి నీరు అనగా బాప్తిస్మంగా మనం చూడవచ్చు. మార్కు సువార్త 16:16 మార్కు సువార్త 16:16 నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధింపబడను. కాబట్టి బాప్తిజము, కాబట్టి మీకు రక్షణ, మనకి రక్షణ కావాలి అంటే బాప్తిజం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒక నీటి మూలంగాను జన్మిస్తేనే అతను దేవుని యొక్క రాజ్యాన్ని చూడగలరు. అలాగే ఆత్మ చూసినట్లయితే అది యొక్క దేవుని యొక్క ఆత్మగా మనం చూడవచ్చు. రోమీ రాసిన పత్రిక 8:9-10 దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం కలవారు కారు. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీర పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవం కలిగి ఉన్నది. మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరంలోనూ కూడా మీరు నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. కాబట్టి ఒక ఆత్మ మూలంగాను ఒక శరీర మూలంగాను జీవిస్తేనే కానీ అతడు దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోగలడు. మనం చూసుకున్నట్లయితే పాత నిబంధన కాలంలో నోవా సమయంలో గొప్ప ప్రళయం వచ్చింది. కాబట్టి అక్కడ మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క అక్కడ నీరు కొంతమందినే కాపాడింది, నోవా కుటుంబాన్ని మాత్రమే కాపాడింది, మిగతా వాళ్ళందరూ కూడా అది ఆ యొక్క ప్రళయంలో తీసుకుపోయింది. అలాగే మనం చూసుకున్నట్లయితే ఇస్రాయేలీలు ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని దాటేటప్పుడు వాళ్ళు మోషేలో వాళ్ళు బాప్తిజం తీసుకున్నారు, ఎందుకంటే వాళ్ళు ఆ యొక్క బానిసత్వం నుంచి విడుదల పొంది ఉన్నారు. కాబట్టి ప్రియమైన సంఘమా దేవుని బిడ్డలారా, మనం తిరిగి నీటి ద్వారంగానూ ఆత్మమూలంగానూ బాప్తిజము తీసుకోవాలి. చివరిగా ఒక విషయం చెప్పి నేను ముగించడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి ఫైనలీ ఐ వుడ్ లైక్ టు సే వన్ థింగ్ అండ్ ఐ వుడ్ లైక్ టు క్లోజ్ ద సెషన్. అండ్ సో వీ నీడ్ టు నో వాట్స్ గాడ్స్ లవ్ అండ్ సాల్వేషన్. యు వి ఆల్ నో John 3:16, ద గోల్డెన్ వర్స్ ఆఫ్ ద బైబుల్. గాడ్ లవ్ ఇస్ యూనివర్సల్, గాడ్ లవ్ ఇస్ సాక్రిఫిషియల్, గాడ్ లవ్ ఇస్ ఇటర్నల్. సో సాల్వేషన్ ఇస్ ఎ గిఫ్ట్ బట్ మస్ట్ బి రిసీవ్డ్ ఇన్ ఫెయిత్ అండ్ ఒబీడియన్స్. సో మై డియర్ ఇగ్నేటర్స్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వీ నీడ్ టు బి వెరీ వెరీ వెరీ కేర్ఫుల్. సో దాట్స్ వాట్ ఇన్ ద నెంబర్స్ 21:4-9 సేస్, ద బ్రాంజ్ సర్పెంట్ లిఫ్టెడ్ అప్ దోస్ హూ లుక్డ్ వేర్ హీల్డ్. సో జీసస్ కంపేర్ హిమ్సెల్ఫ్ టు ద సర్పెంట్. సో హీ ఈస్ ద సేవియర్. సో దట్స్ వాట్ ఇన్ ద న్యూ టెస్టమెంట్ ఇఫ్ యు సీ, ద ఫిలిప్పియన్ జైలర్ విల్ ఆస్క్డ్ వాట్ మస్ట్ ఐ డూ టు బి సేవ్డ్ అండ్ వాస్ బ్యాప్టైజ్డ్ అట్ ద సేమ్ నైట్. సో మై డియర్ ఇగ్నైటర్స్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వీ నీడ్ టు నో ద గాడ్స్ లవ్ అండ్ సాల్వేషన్. కాబట్టి ప్రియమైన ఇగ్నైటెడ్ శ్రోతలారా, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రేమ అలాగే రక్షణ మనము అర్థం చేసుకోవాలి. యోహాన్ సువార్త 3:16 చూసుకున్నట్లయితే మనకందరికీ తెలిసిన విషయం, దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించి ఉన్నాడు. దేవుని ప్రేమ అగాపే, దేవుని ప్రేమ, దేవుని యొక్క ప్రేమ అగాపే, దేవుని యొక్క అలాగే ఆయన యొక్క దేవుని యొక్క ప్రేమ అగాపే అని మనము చూడవచ్చు. కాబట్టి దేవుని యొక్క రాజ్యంలో మనము పాల్పంపులు పొందాలంటే దేవునిలో మనము బాప్తిజం తీసుకోవాలి. కాబట్టి ప్రియమైన సంఘం ఆ దేవుని బిడ్డలారా, చివరి ఒక విషయం చెప్పి నేను ముగిస్తానండి. ఫైనల్ ఐ వుడ్ లైక్ టు సేవ్ వన్ వర్డ్ అండ్ ఐ విల్ ట్రై టు క్లోజ్ ద సెషన్. సో ఫైనలీ జీసస్ సేడ్ అబౌట్ ది లైట్ వర్సెస్ డార్క్నెస్, పీపుల్ లవ్ డార్క్నెస్ రేదర్ దెన్ లైట్. సో పీపుల్ లవ్ ద డార్క్నెస్ అండ్ దే ఆర్ నాట్ కమింగ్ అవుట్ ఆఫ్ లైట్. సో యు నో పీపుల్ ఇన్ ద నికోదేమస్ కేమ్ ఎట్ నైట్ బట్ లేటర్ డిఫెండెడ్ జీసస్ అండ్ ఇఫ్ యు సీ John 7:50 అండ్ హెల్ప్డ్ బరీ హిమ్. సో యు నో మై డియర్ ఇగ్నైటర్స్, వీ కెన్ సీ ఫెయిత్ గ్రోస్. So start small but it move towards bold obedience. కాబట్టి ప్రేమైన ఎన్నిటెడ్ స్తోత్రాలు దేవుని బిడ్డలారా, చివరికి ఒక విషయం చెప్పి చూపిస్తాను. ఇక్కడ వెలుగు చీకటికి మధ్య కూడా ఆ యొక్క మనం చూడవచ్చు, ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేసినట్టుగా ఆ యొక్క ప్రజలు చీకటిలోనే ఉండడానికి ఇష్టపడతారు. ఎందుకనగా వెలుగులోకి వస్తే వాళ్ళ యొక్క చీకటి విషయాలు బయటకు పడతాయని. కాబట్టి మనమందరం కూడా ఆ యొక్క చీకట్లోంచి బయటకు వచ్చి దేవునిలో మనం ఉన్నట్లయితే దేవుడు మనలను దీవిస్తాడు. సో మై డియర్ ఇగ్నైటర్స్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సో ఫైనల్లీ యూనో వీ నీడ్ టు బీ లైక్ యూనో బ్యాప్టిజం అండ్ స్పిరిట్ ఆర్ గాడ్స్ వే టు ఎంటర్ ఇన్ టు హిస్ కింగ్డమ్. సో ఇఫ్ యూ హ్యావెంట్ బీన్ బ్యాప్టైజ్డ్, సో నౌ ఇస్ ద డే. సో ద న్యూ బర్త్ ఇస్ నాట్ ఆప్షనల్ అండ్ ఇట్ ఈస్ ఎసెన్షియల్. సో ఎంకరేజ్ రిపెంటెన్స్, ఫెయిత్ అండ్ బ్యాప్టిజం ఇన్ టు క్రైస్ట్. సో ఆమెన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ హార్ట్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గ్రేట్ కామెంట్స్. సో సీ యూ నెక్స్ట్ వీక్.